0: గారె గారె
1: యా కరబడది
0: గారె గారె
1: యా సూర బదల
0: గారె గారె
1: యా అమ్మక బట్టల
0: గారె గారె
1: యా సూర కి దరది యా సూర ఇన్నాయా అది।